పవని పవ గప కుది పాడు తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం తగ్గడం.